0: దిస్ షో ఇస్ బ్రాట్ టు యు బై జాజ్.
1: డ్యూలక్స్ దే రహా హై పెయింట్ కి 12 సాల్ తక్ కి వారంటీ. ఆప్కా ఘర్ రహే మహఫూజ్ పెయింట్ కి హర్ ఝంఝట్ సే జైసే బిల్కుల్ నయా.